0: Triple Z, 92.3 FM.
1: 92.3 FM, 3 Triple Z, భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

ఏం రా గుల్ఫామ్, ఏం గురాయిన్ చూస్తున్నావు? భయపెట్టినీగా నారాజేనా? ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. ఏం మునిమాణిక్యం చూసినావా? మన గురాయిన్ చూస్తుండే బిడ్డ, మన లెక్క తెలియదు. ఆహా, వినాలి. వీరములు మాట చెప్తే వినాలి. అబనా సుబనా కొట్టా.